సరే వాళ్ళ జవాన్ పాట ఉంటే చేయగొట్టావు దాని ఒక్కో జవాన్ మార్చే మొదటి काम धंधा मना जो चले सरकार कमाई सीखा है तो कमा जाए और वो बोला ना तो बताए तो कि काम न धंधा का तो बढ़ाएगा चलो मुस्लिम अब रामायण तो हो सकता रामायण लाते हैं हो सकता रामायण ही लाते जमाने जमाने రామాయణం అబ్బా జవాన్ అమ్మ వాళ్ళకి రామాయణ పరే వాళ్ళకి ఆ జవాన్ తనకి